0: వల్ల దిగ్గటేటి కన్ను కుమారం నాకు గంటుటై బాణవల్ నమ్మలాను వల్ల దిగ్గ చేపి చెన్న కుమారు నాకు గంటుటై
1: బాణవాలి
0: చెన్న కుమారు నాకు గంటుటై బాణవాలి
1: చెన్న
0: కన్న కుమారు నాకు గంటుటై
1: గజేది
0: కన్న కుమార్ మాకు
1: కుమార్
0: చెన్నపునే గంజి చేయబోయ్ చెందులే నీ నంగోని గంజ.